మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెడ్స్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ మాన సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, శుక్లపక్షం పంచమి అనగా ఆగస్టు 17వ తారీఖు ఈరోజు సోమవారం. నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే చిత్రగీత రచయిత పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. రామయ్య అనే ఒక వ్యక్తి పొలం దున్నటానికి వెళుతుండగా అక్కడ వలలో చిక్కుకున్న రాబందును చూసి జాలితో దానిని ఆ వల నుండి తీసి వదిలివేశాడు. ఆ తరువాత ఆ రామయ్య తన పని చేసుకుంటూ భోజన సమయం

లో ఆహారం భుజించి అలసట తీర్చుకునుటకు ఒక పాత గోడ ప్రక్కన నిద్రిస్తాడు. ఆ గోడ త్రోలుండి త్వరలోనున్న ఒక పాము రామయ్యను కాటువేయడానికి రావటం గమనించిన రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్లతో తన్నుకుపోతుంది. ఆ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడతాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక మంచి పని మరొక మంచి పనికి ప్రోత్సహిస్తుంది. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా చలనచిత్ర గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ రామజోగయ్య శాస్త్రి గారు రచించిన కొన్ని చలనచిత్ర గీతాలను విందాం. దరివేముల రామజోగయ్య శాస్త్రి ప్రముఖ భారతీయ చలనచిత్ర గీత రచయిత. ఈయన 1970 ఆగస్టు 24 జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసారావుపేట సమీపంలోని ముప్పాళ్లలో జన్మించారు. వందలాది తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను రాసి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును పొందారు. శాస్త్రి గారు గేయ రచయితగా ఆయన వృత్తి జీవితం ప్రారంభమైనప్పుడు ఆయన బెంగళూరులోని మెటాలర్జీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన సికింద్రాబాద్లోని జీఈగా ఇండియా బిజినెస్ సెంటర్లో పనిచేశారు. శాస్త్రీయ గారు తెలుగులో 100కు పైగా చిత్రాలకు సాహిత్యం అందించారు మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ గీత రచయితగా తన ఉత్సాహభరితమైన మరియు ఆకట్టుకునే సాహిత్యానికి ప్రసిద్ధి చెందారు. అయితే చిత్రాలలో మరింత గంభీరమైన పరిస్థితులకు సాహిత్యం రాయగల తన సామర్థ్యాన్ని కూడా ఆయన తరచుగా ప్రదర్శించారు. శాస్త్రి గారు మొదట ఒక కన్నడ సినిమాకు పాట రాశారు. సినీ నటుడు వి రవిచంద్రన్ ఆయనను కృష్ణవంశీకి పరిచయం చేయగా కృష్ణవంశీ ఆయనను సిరివెన్నెల సీతారామశాస్త్రికి పరిచయం చేశారు. శాస్త్రి అభ్యర్థన మేరకు సీతారామశాస్త్రి ఆయనను తన శిష్యుడుగా స్వీకరించారు. తద్వారా ఆయన తన గేయ రచన నైపుణ్యాలను మెరుగుపరుచుకునడానికి వీలు కలిగింది. శాస్త్రి గారి సాహిత్యం అందించిన అనేక చిత్రాలకు గాను నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, సీమా అవార్డులు కూడా ఆయన పొందుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించిన ఒక పాటని విందాం. జులాయి చిత్రం నుండి సుచిత్ సురేషన్ మరియు ప్రియమహేష్ పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బాంబుక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బారాట రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బారాటంగ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు.

0: శ్రోతలందరికీ ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: హలో, మే హూ HIV వైరస్. నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. మే ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ చార్ ముఖ్య తరీకే సే

శ్రోతలు, హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు మొదలయ్యాయి. త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థాని గుండె గర్వంతో ఉబ్బుతుంది. ఇందులో కేవలం మూడు రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్రప్రేమ భావనను ప్రతి ఒక్కరి గుండెల్లోనికి చేర్చాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వెన్నెల జెండా ప్రచారం ఆగస్టు 9 నుండి ప్రారంభమై ఇది ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. స్నేహితులారా, హర్ ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంతోషం దేశంలోని నలుమూలలా వినిపిస్తోంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తోంది. స్నేహితులారా, ఈ త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఇది మన సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు శౌర్యానికి చిహ్నం. ఇందుకోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయగలుగుతున్నాం. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడల్లా మన భవిష్యత్తును సురక్షితం చేయడానికి తన ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులను ఇది మనకు గుర్తు చేస్తుంది. అందువలన త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన భక్తి మరియు గౌరవం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ప్రతి హృదయం దేశభక్తి భావనలను మేల్కొల్పుదాం. ఇది మన భారతదేశం యొక్క కీర్తి, మరియు ఈ కీర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడు యొక్క బాధ్యత. ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఈ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. ఈ త్రివర్ణ జెండాతో ఒక సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించండి. www.harghartiranga.comలో అప్లోడ్ చేయండి.

శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో మరొక పాటని విందాం. బృందావనం చిత్రం నుండి ఎంఎం కీరవాణి రంజిత్ పాడిన ఈ పాట మీకోసం.

ను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని అత్యుత్తమ దృశ్యాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిమిడికి గల వీడియోను రూపొందించి మీ ద్వీప కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 5,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేయండి, మై వేవ్స్ తెరవండి, ప్రోగ్రామ్కి వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. మీ వీడియో సమర్పించడానికి ఆఖరి తేదీ 1 ఆగస్టు 2022 వరకు ఈ యాప్ తెరచబడి ఉంటుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను చేతుల్లోకి తీసుకోండి, మీ ప్రతిభను చూపించండి మరియు మీ కథ మెరిసేలా చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి మరియు కోట్లాది మందిని ప్రేరేపించండి.

శ్రోతలు, కార్యక్రమంలో ఒక సూచన విందాం. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల మీ కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభ

శ్రుతులు గాన్లహరి కార్యక్రమంలో చివరిగా రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన వైకుంఠపాలి చిత్రం నుండి అనిల్ గోపాల్రెడ్డి పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే గాన రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించిన పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.